ప్రంబిద్దే నమో సహత్రిపానే నమో వస్త్రిమానే నమో పరమ జ్ఞాత నమో లోకమాత అపేక్షీయ పరమీయ భోగీయ భుక్తే నమో యోగ యోగేశ్వరం ప్రమజుక్తే నమో నిత్ నారాయణే క్రూరకర్మే నమో ప్రేత అప్రేత దేవేశు ధర్మే నమో రోగహర్త నమో రాగ రూపే నమో